0: ఓ జనక కేవలం ఆత్మవిశ్వాసంలో కలగకుండా అంత సామాన్య వ్యక్తి అంటే మాట్లాడతాయి తీరలా జీవిత రక్షణగాగి నా నుంచి వస్తున్నావు హోమైతే ఇది నన్న ఈ జన్మదల్లి సాధ్యమిల్ల నిమ్మ నెలనల్లి నిమ్మ ఆశ్రయదల్లి నిమ్మ దేనిత్తిద చెటువంటి జీవి నన్న జీవనం బెలసుకుంటా నాను ఇందు కేవలం నిమ్మన్న ఈ ఆపత్ కాలంలో బిట్టు హస్తినావతికి హోగి నన్న జీవన రక్షణ మాడికొడువంత ప్రసంగ ఒదగించుకొట్టరే అదన్న దేవతగా మెచ్చలికిల్ల అంత ఈ సందర్భం ఒదగి బందంత ఇల్లి ఖండితవాగి నాను ఈ మాతన్న నెలసలికి సాధ్యవిల్ల
1: అదే
0: ಅದಕ್ಕಾಗಿ ನೀವು ಅಪ್ಪಣೆಯನ್ನ ಕೊಟ್ಟಿದ್ದೆ ಹೋದಾದ್ರೆ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ನನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿ ಆ ಅಶ್ವವನ್ನು ತಂದು ನಿಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ಒಪ್ಪಿಸ್ತೀನಿ.
1: ಏನು ನಮ್ಮ ಔಷಧ ಸ್ವರೂಪಕ್ಕೆ ಏನಂತ ಹೇಳಲಿ.